పాబోయిరు థర్పార్ క్రిఖన్ దిలీప్ కుమార్ మేఘవాడ నోవల్ రాయ్ దానిష్ కుమార్ సూరజ్ గుల్ అమంజి తమామ్ గణి మెహర్బాని వై శంకర్ లాల్ మేఘవాడ ప్రోగ్రామ్ కి లా జవాబ్ చూడాల మెహర్బాని మోజస్ ఖాతిన్ హజరాత్ అజ కు షో అవ కే అలగ్ స్టూడియో ఇంజనియర్ సాథీ షాహనవాజ్ ఖాస్ కేలీ సమేత గాలిబ్ బకారి ముజ సాథ నిభాయ పేంజ మేజ్బాన్ యూనిస్ బకారి కే వరీ మిలణ తై మోకల డిజో ज़िंदगी रही त वरी मेला मचंदा मुलाकात थींदी ही गानो ॿुधंदे ही ट्रैक ॿुधंदे ही सॉन्ग ॿुधंदे पाण ख़बरूं ॿुधण हलंदासीं अरमाननि जी दुनिया वीरान करे वे ज़िंदगी मुंहिंजी ॼण बयाबान करे वे तोखे को क्यास कोन आयो नंढपिण जे कुर्ब जो नुक़सान करे वे चङो यारो यारी मोकिलाए थो यूनिस बकारी साथ सलामत सिक सलामत अलाह निकेबान।